0: in force.
1: Stand for 2 hours.

నమస్కారం. తెలుగు అని శ్రోతలకు శుభోదయం. శ్రీ పరాభవనామ సంవత్సరం శనివారము సెప్టెంబర్ 5వ తేదీ 2026. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాల్ని సమర్పిస్తున్నవారు రఘువీర్ శ్రీరాముల మరియు శ్రీ రాజేష్ సాయప్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమంలో భక్తిరంజని, తెలుగువాణి వార్తలు, కొన్ని ప్రకటనలు మరియు ముక్తాయింపు అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటాయి. ముందుగా తెలుగువాణి శ్రోతలందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనసు అనేది నిరంతరం ఏవేవో ఆలోచనలతో రెస్ట్లెస్గా ఉండడం సహజం. అలాంటి రెస్ట్లెస్ మైండ్కి భక్తితో కూడిన చాంటింగ్ ఎంతో ఊరటను కలిగిస్తుంది. అందుకే ముందుగా భక్తిరంజనులో ఒక అద్భుతమైన పాట విందాం. ఈ పాట విశేషం ఏమిటంటే, AI సహాయంతో ఎంతో అద్భుతంగా కంపోజ్ చేయబడిన శ్రీ తిరుమల వెంకటేశుని స్తుతించే పాట.

0: రాజేష్ గారు, ఈ వారం వార్తల్లోని విశేషాలు వినిపిస్తారా?
1: తప్పకుండా శ్రీరాములు గారు, రఘువీర్ శ్రీరాములు గారు, అందరికీ తెలుగువాణి శ్రోతలందరికీ శుభ శుభ శుభోదయం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్లో సెప్టెంబర్ 3-5 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్లో వరదల కారణంగా మృతుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 2 నెలల గరిష్ట స్థాయికి బలపడింది. అమెరికాలో ఆగస్టు 4 ఉద్యోగ గణాంకాలు సెప్టెంబర్ 4 విడుదల కావాల్సి ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, యుక్రెయిన్ మరియు రష్యా యుద్ధం వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. దక్షిణ ఆస్ట్రేలియా ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించిందని స్వతంత్ర సమీక్షలో వెల్లడైంది. సెప్టెంబర్ 3 ఒడిశా డిప్నో ఖార్కివ్ ప్రాంతాలపై రష్యా దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఈ వార్తలు మరింత వివరంగా మనం 9:30 తెలుసుకుందాం.
0: మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న, ఇది AI యుగం అని అందరికీ తెలుసు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి ప్రమాదమని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మీరు వారితో ఏకీభవిస్తారా? మీ సమాధానాన్ని ఎస్ లేదా నో లేదా చెప్పలేము అని తెలుపగలరు, లేదు బ్రీఫ్గా మీ సమాధానాన్ని వివరిస్తే శ్రోతలకు వినిపిస్తాము. మీ సమాధానాన్ని 9:20 మా ఫోన్ నంబర్ 9715-5422 కానీ లేదా వెబ్సైట్ sydneytelugu.org పై కానీ తెలుపగలరు. సమాధానాలు ఇచ్చిన శ్రోతల్లో ఒకరిని ఎన్నుకొని వారికి రాయల్ ప్యారడైజ్ బిర్యానీ వారి నుండి $25 డైనింగ్ గిఫ్ట్ ఓచర్ను తెలుగువాణి ద్వారా బహుమతిగా పంపబడుతుంది. ప్రశ్న మరోసారి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి ప్రమాదమని మీరు భావిస్తున్నారా? ఎస్ ఆర్ నో లేదా చెప్పలేము అని తెలపగలరు, లేదు బ్రీఫ్గా మీ సమాధానాన్ని వివరిస్తే శ్రోతలకు వినిపిస్తాము. మీ సమాధానాన్ని 9:20 మా ఫోన్ నంబర్ 9715-5422 కానీ లేదా వెబ్సైట్ sydneytelugu.org పై కానీ తెలపగలరు. దిస్ ఈజ్ రేడియో 2000 FM 98.5.
2: సరైన సమాధానాలు చెప్పి అన్ని సమాధానాలు కరెక్టే, ఆన్సర్ చెప్పిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నుకొని వారికి ప్యారడైజ్ బిర్యానీ వారి $25 గిఫ్ట్ వోచర్ ఇవ్వబడును.
0: నా మొదటి కార్యక్రమం 2003 భక్తి గురించి. దానిలో ముఖ్యంగా టాక్ బ్యాక్ నిర్వహించటం, దానికి శ్రోతల నుండి అనూహ్య రీతిలో స్పందన రావటం జరిగింది. పాల్గొన్న శ్రోతల్లో ఒకరైన శ్రీ వారణాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఉండటం, వారు భగవద్గీతపై క్లాసెస్ ఆర్గనైజ్ చేసేవారు, ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసేవారు. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే స్వర్గస్థులు కావడం జరిగింది. వారికి ఈ సందర్భంలో నివాళులు అర్పిస్తూ ఇందులో వారి మాటలు కూడా వినవచ్చు. అనంతమైన భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్ణించనలవి కాని భక్తి మాధుర్యము గురించి మాటలతో పాటలతో న్యాయం చేకూరుస్తామనుకోవడం భ్రమే అవుతుంది. భక్తి అనేది వ్యక్తిగతమైంది, అంతర్గతమైంది. ఎవరికి వారు అనుభవంలో భక్తి మాధుర్యాన్ని రుచి చూడాల్సిందే. నాకు అందుబాటులో ఉన్న పాటలతో కొంత వ్యాఖ్యానాన్ని జోడించి భక్తి గురించి ముందుంచడం జరిగింది. ఇంతటితో ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు టాక్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు రాజా తల్లప్రగడ గారు లైన్లో ఉన్నారు, వారి అభిప్రాయాలు విందాం. మరి
3: ప్రోగ్రామ్ బాగుందండి.
0: మీ అభిప్రాయాలు చెప్పాలి.
3: భక్తి అనేది మనసుకు సంబంధించిన విషయం. మనసు నిర్మలంగా ఉంటే భక్తుడి హృదయంలో ఆ దేవుడు సదా వసతుడే. మంచి ఆలోచన నడవడిలో ఆ దేవుడు ఉంటాడని నమ్ముతానండి.
0: చాలా సంతోషం అండి. ఇది భక్తి అనేది చాలా హృదయానికి సంబంధించింది, ఎంతో అంతర్గతమైన విషయం, మాటల్లో చెప్పలేమనుకోండి. చాలా మీ అభిప్రాయాలు చాలా విలువైన, చాలా సంతోషం అండి. థ్యాంక్స్. ఇప్పుడు
4: నమస్కారం అండి, నా పేరు వారణాసి బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు భక్తి మీద ప్రోగ్రామ్ చాలా అందరికీ సహాయం చేసేలా చేశారు. ఈ భక్తి అనేది మన ఏదో హైందవ పద్ధతి, లేకపోతే ఈ మూడు మార్గాలు, కర్మ భక్తి జ్ఞాన మార్గాలు ఇలాగా అని చాలా కన్ఫ్యూషన్
0: వస్తుంది.
4: కానీ ఏ మార్గంలో చేసినా చివరికి భక్తి ద్వారానే మనిషి సాహిత్యం పొందుతాడు.
0: అంటే భక్తి కర్మ జ్ఞానాన్ని మనం జనరల్ గా భగవద్గీతలో వింటాం కదా, అంటే మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందేమో. బట్ అందరూ ఈ మతాధిపతులు అనుకోండి, స్పిరిచువల్ లీడర్స్ అనుకోండి, శంకరాచార్యులు మొదలుకొని అందరు తీసుకున్నప్పటికీ, మీరు అన్నట్టు అల్టిమేట్ గా జ్ఞానిగా మారడం అనేది ఆత్మజ్ఞాని లేదా లిబరేషన్ ఆర్ ఏంటంటే ముక్తి అని ఉన్నాం కదా దాన్ని. సో అది పొందడానికి అనేక మార్గాలు, మన హృదయం స్పందించే డైరెక్షన్ లో మనం పోతుంటాం అనమాట. ఇలా మన హృదయ స్పందన, నాకు ఇప్పుడు నచ్చిన పాట మీకు నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే అది భక్తిగా ఉండొచ్చు, బట్ ఆ ట్యూన్ మీ హృదయానికి తాకడు. సో అలాంటప్పుడు ఆ హృదయ స్పందనను బట్టి మనం ప్రయాణం సాగిస్తే ఈ లోకం నుంచి అదే పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇహం చాలా అవసరం, వెళ్తామనే భావన మీరు చాలా బాగా చెప్పారు.
4: అంటే ఈ మూడు మార్గాలు కూడా దే డిస్ప్లే ఆల్ దీస్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇప్పుడు మహాజ్ఞాని అయిన వాడు మహాభక్తి మహాకర్మ సాధన కూడా ప్రచురింపజేస్తారు. అది ఏ మతం అయినా పర్వాలేదు, ఏ మతం తీసుకున్నా మనకి ఫైనల్ గా కనిపించేది అదే అన్నమాట. ఇప్పుడు మీరు క్రైస్తవ సంప్రదాయం తీసుకున్నా సరే, బౌద్ధ సంప్రదాయం తీసుకున్నా సరే, ఏదైనా తీసుకున్నా సరే, ఈ జ్ఞానం పొందిన వాడు అన్ని దీంట్లో, అన్ని సమస్త ప్రపంచంలో, క్రియేషన్ లో మీకు భక్తినే, భక్తిని కర్మ సిద్ధాంతాన్ని వెలువరిస్తారు అన్నమాట. సో అన్ని కలిసిపోతాయి, అది భక్తి స్ఫుటం అవుతూనే ఉంటుంది.
0: అదే అందుకే అనుకున్నాం కదా ఒక సందర్భంలో, ఈ కార్యక్రమంలో చీకటి చీకటి అని మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వెలుతురును అభివృద్ది చేసుకునే ప్రయత్నమే భక్తి అని అనుకుంటున్నాము. అంటే భగవన్ నామస్మరణ అనుకోండి, ఆ వెలుతురు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇవన్నీ దాటి జ్ఞానోదయం అవుతుంది అనేది అనిపిస్తుంది. చాలా సంతోషం, థ్యాంక్స్ అండి. చెప్పండి మీ పరిచయం.
3: నా పేరు అరుణ చంద్రాల అండి.
0: చెప్పండి అభిప్రాయం భక్తి గురించి.
3: ఓకే, అంటే నేను ఈ శ్రీరామకృష్ణ పుస్తకంలోది ఒక చిన్న కొటేషన్ చదువుదామండి. అంటే ఆయన ఏమంటారంటే, ఒకే నీరు రకరకములైన మనుషులచే రకరకాలైన పేర్లతో విలువబడుచుండును. కొందరు వాటర్ అని, కొందరు వారి అని, కొందరు ఆక్వా అని, మరి కొందరు పానీ అని పలుకుదురు. అదే విధముగా ఒకే సచ్చిదానందమును కొందరు గాడ్ అని, కొందరు అల్లా అని, కొందరు హరి అని, మరి కొందరు బ్రహ్మ అని ఉపాసించుచున్నారు. అలాగే ఏంటంటే, కుమ్మరివాణి అంగడిలో రకరకాలైన రూపాలతో ఆకారాలు గల పాత్రలు, కుండలు, కూజాలు, చట్లు, మూకుళ్ళు మొదలగునవి ఉంటాయి. కానీ ఆ పాత్రలన్నీ కూడా మట్టితో చేయబడినవే. అదే విధముగా భగవంతుడు ఒకడే కాని ఆయనను వివిధ కాలాలలో, వివిధ దేశాలలో, వివిధ నామములతో ఆయనని వివిధ రూపాలతోనూ ఆరాధించుచున్నారు. అలాగే భగవంతుని కల నామములు అనంతం, రూపములు అనంతము. వీరిని అనుసరించి భగవంతుని చేరవచ్చును. నీవు ఏ నామ రూపములతో ఆయన అర్చించుచున్నావో ఆ నామ రూపముల వలననే భగవత్ సాక్షారమును పొందుదుగును. అంటే యద్భావం తద్భవతి, ఎవడు ఏ విధముగా తలచినా వాడు ఆ విధముగా తయారవును. అలా ఏంటంటే, మనం ఏ మార్గంతోనైనా మోక్షానికి చేరేది భగవంతుని ద్వారానే అనమాట. సో దానికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ మతాన్నైనా అనుసరించవచ్చు.
0: చాలా చక్కగా చెప్పారండి, దట్స్ ది అల్టిమేట్ గోల్, కెన్ బి రీచ్డ్ బై ఎనీ వేస్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, మీరు అదే వివేకానందులు మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశాల్లో
5: మతమా సభల్లో వచ్చినటువంటి మొట్టమొదటి విషయం అదే అనమాట. నదులన్నీ ప్రవహిస్తున్నాయి, చేరేటికి మహాసముద్రం ఒకటే. సో వేస్ ఆర్ డిఫరెంట్ బట్ ది గోల్ ఈజ్ సేమ్ అనేది చాలా చక్కగా వేదాంతాన్ని చాటి అందరి హృదయాలను ఆకర్షించిన సన్నివేశం అది. సో ఇవన్నీ వింటుంటే అన్నిటి సారాంశం ఒకటే అని అనిపిస్తుంటుంది, మతాలు వేరైనప్పటికీ. చాలా సంతోషం అండి, థ్యాంక్స్.
3: థ్యాంక్స్ అండి, ప్రోగ్రామ్ చాలా బాగుంది.
5: చాలా థ్యాంక్స్ అండి.

ఒక స్మాల్ కరెక్షన్ అండి. ఇది స్వాగత్ బిర్యానీ వారి $25 డైనింగ్ గిఫ్ట్ ఓచర్ను తెలుగువాణి ద్వారా పంపబడుతుంది. ఇది గమనించగలరు శ్రోతలు. 2010లో మన సంస్కృతి అనే టాపిక్పై, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తరచూ వింటూ ఉంటాం. ఆ విషయం గురించి కొంత ఆలోచిద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. అందులోని చిన్న భాగాన్ని ఇప్పుడు వినిపిస్తాను.

ప్రతి ఒక్కరూ ఎంతో ఉన్నతంగా భావిస్తూ మాట్లాడేది వారి వారి సంస్కృతి లేదా కల్చర్ గురించి. ట్రూ ట్రాన్స్లేషన్ అవునో కాదు అయినప్పటికీ కల్చర్ అని అందాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఏ నోట విన్నా సంస్కృతి కల్చర్ అనే మాట వినిపిస్తుంది. అనేక రచనలు కవితలు మన కళల రూపంలో కల్చర్ని వ్యక్తీకరిస్తుంటాం. ఇతర దేశాల్లో సెటిల్ అయిన మనలాంటి పరవాస భారతీయులుగా కొందరు ఆవేదనని కూడా వ్యక్తపరచడం చూస్తుంటాం. ఇతర దేశాలకు వచ్చి మన పిల్లలకు అన్యాయం చేశాము అని ఆవేదన పడేవారు లేకపోలేదు. ప్రతి దేశానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి లేదా కల్చర్ ఉండటం సహజం. అలాంటిది మన దేశానికి ఒక ఉన్నతమైన సంస్కృతి ఉందని అడుగడుగునా వింటుంటాం. మనమే కాకుండా ప్రపంచం కూడా గుర్తించింది, గుర్తిస్తూ ఉంది. అయితే అనేక జాతులతో జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారి ప్రభావం మనపైన మరియు మన ప్రభావం వారిపైన పడడం సహజం. ఇలా అంటూ ఉంటే మా స్కూల్ నాటి ఓ పద్యం గుర్తుకు వస్తుంది. ఆ పద్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. పాలను కలిపిన జలము పాలవిధం వనని ఉండు పరికింపంగా, పాల చెవి చెరుచు కావున పాలసుడగువాని పొందు వలదొర సుమతి. దీని భావం ఏంటంటే, పాలల్లో నీళ్లు కలిస్తే పాల రంగు మారదు, పాలలాగానే కనిపిస్తూ ఉంటుంది చూడడానికి, అయితే రుచి చూస్తే మాత్రం మారిపోయి ఉంటుంది. అలానే ఇలాంటి మల్టీకల్చర్ వాతావరణంలో ఎవరి ప్రభావం ఎవరి మీద ఎంత పడుతుందో తెలియదు, కానీ తప్పకుండా ఉంటుంది. అంటే ఒక మాట అంటాను మీరేమనుకోకపోతే, మనిషి ఎన్నో సందర్భాల్లో నేను కామెంట్స్ వినడం కూడా జరిగింది ఈ విషయంలో, మనిషి చూడడానికి భారతీయుడిగా కనిపిస్తూ ఉంటాడు కానీ లోపల మాత్రం వెస్టర్నైజ్ అయి ఉంటారు అని చాలామంది అంటారు. చూడడానికి అలా ఉన్నప్పటికీ లోపల మారిపోయి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఫండమెంటల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ కల్చర్ ఈజ్? లెట్ అస్ డిస్కవర్ ద మీనింగ్ ఆఫ్ కల్చర్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఈ విషయాల గురించి, దాని ఔన్నత్యం గురించి ఈ కార్యక్రమంలో శ్రోతల అభిప్రాయాలతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ దృష్టిలో కల్చర్ అంటే ఏమిటి? మనం ఇలా ఇతర దేశాలకు వచ్చి ఏమైనా నష్టపోతున్నామా? ఆర్ వి రియల్లీ లూజింగ్ ఎ లాట్ లేదా ఆర్ వి ప్రొజెక్టింగ్ ఇట్ టూ మచ్ అని అంటారా? మనము మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో ఏం చేస్తే బాగుంటుంది? ఈ విషయాల్ని శ్రోతల ద్వారా తెలుసుకునే ముందు ఓ అద్భుతమైన పాట విందాం. ఈ పాట విన్నప్పుడు ఇది మీకు కూడా నచ్చుతుందని మరియు మన పెళ్ళిళ్ళు జరిపే తంతులో మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వివరించే ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఇందాకటి పాట వింటూ ఉంటే మన పెళ్లి వ్యవస్థ అందులో ఉన్నటువంటి సున్నితమైన భావాలు ఆ తంతు విన్నప్పుడు హృదయం పరవశించక మానదు. ఇలాంటి ఉన్నతమైన కల్చర్ కలిగిన మన దేశస్థులు ఇతర దేశాలకు వచ్చి అనేకమైనటువంటి కల్చర్స్ ఒత్తిళ్లకు లేదా ఇండియాలో ఉన్న వాళ్ళైనప్పటికీ సో మీకు అనేక అనుభవాలు అనేక ఆలోచనలు అడుగడుగున కలగడం సహజం. అలాంటి వాటన్నింటినీ శ్రోతలతో మీరు పంచుకొని మన ఉన్నతమైన ఈ కల్చర్ను ఫర్దర్ హౌ టు ప్రోగ్రెస్ కంటిన్యూస్లీ అనే విషయాన్ని మా టాక్ బ్యాక్ ద్వారా తెలియజేయగలరు.
1: ఈ వారం ప్రశ్న మరోసారి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి ప్రమాదమని మీరు భావిస్తున్నారా? ఎస్ లేదా నో లేదా చెప్పలేము అని తెలపగలరు, లేదు బ్రీఫ్గా మీ సమాధానాన్ని వివరిస్తే శ్రోతలకు వినిపిస్తాము. మీ సమాధానాన్ని 9:20 మా ఫోన్ నంబర్ 9715-5422 కానీ లేదా వెబ్సైట్ sydneytelugu.org కానీ తెలపగలరు.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1-300-APEX-DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Center is a proud sponsor of Telugu Vani on 2000 FM.
3: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-7997 సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట్ట. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 Triple O FM 98.5.
1: నాకు చాలా ఇష్టమైన టాపిక్ అమ్మ గురించి. 2005లో ఆత్మ నివేదన అనే టాపిక్ పై చేయటం జరిగింది. దీనిలో కూడా టాక్ బ్యాక్ ఉండటంతో చాలా మంది శ్రోతలు ఉద్వేగంగా స్పందించారు. ఇందులో కొన్నింటిని మీకు వినిపిస్తున్నాను.
0: దైవం తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ప్రత్యక్ష సాక్షిగా అమ్మను సృష్టించాడని అనిపిస్తుంది. అమ్మ స్థానం ఆత్మస్థానం కనుక అమ్మకు చేసే నివేదనే ఆత్మ నివేదనగా భావిస్తూ ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏమిటా ఆత్మ నివేదన? పరాకాష్ఠ స్థాయిలో అంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ క్లైమాక్స్ ప్రేమకు దుఃఖానికి తేడా గ్రహించడం చాలా కష్టం. అందుకే కాబోలు దేవదాసులోని ఒక పాటలో మరపురాని బాధ కన్నా మధురమే లేదు అని అంటాడు. అంతేకాదు రామాయణం గురించి ఒక కవి కామెంట్ చేస్తూ రామాయణం అంతా కూడా ఒక మధురమైన బాధ అని అంటారు. రామాయణంలోని ప్రతి పాత్ర ఎంతో ఉన్నతంగా చిత్రించాడు. ఆయా పాత్రల ఔన్నత్యాన్ని తలుచుకున్నప్పుడు ఒక దిక్కు ఆనందము, మరో దిక్కు బాధ కలుగుతుంది. అలాగే మాతృమూర్తి గురించిన తలపులు కూడా ఒక మధురమైన బాధను కలిగిస్తాయి. తల్లి చూపే ప్రేమను, సహనాన్ని, అనురాగాన్ని, త్యాగాన్ని తలుచుకున్నప్పుడు కలిగే భావాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్రత్యేక కార్యక్రమం ఉద్దేశం మాతృమూర్తి తలపులతో హృదయము ద్రవించే భావానికి చేరటమే. నా భావాలతో పాటు మీరు మీ మనోభావాల్ని టాక్ బ్యాక్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎక్కువ శాతం మాతృమూర్తికి మాతృదేశానికి దూరమైన వాళ్ళమే. ఏ కొద్ది మందో తన తల్లితో ఉండే భాగ్యానికి నోచుకున్నారు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మా తలపుల్లో సర్వదా నీస్మరణే అని తెలపటమే ఈనాటి ఆత్మ నివేదన. ప్రకృతిలో ఒక విచిత్రమైన మెకానిజం ఉంది. ఓ వస్తువు కానీ వ్యక్తి కానీ తన దగ్గర ఉన్నంతకాలం దాని ఉనికిని ఔన్నత్యాన్ని గ్రహించటం చాలా కష్టం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమను చూపించిందో పెద్దవరైనాక కూడా ప్రేమలో తేడా ఉండదు. తనువు వాడిన తలుపులు వాడనిది మాతృప్రేమ. మతాలకు సాంస్కృతిక జీవన విధానాలకు భాషకు అతీతమైంది మాతృప్రేమ. వయసులో పదవుల్లో ఎంత పెద్దవారైనా తల్లి అడుగుజాడలు నిరంతరం కావాల్సిందే. అందుకే కాబోలు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అని అన్నారు. మహాభారతంలో భీష్ముణ్ణి తీసుకున్నట్లయితే ఆజన్మ బ్రహ్మచారి వ్రత దీక్షితులు మహాజ్ఞాని శౌర్యశాలి అయినప్పటికీ ప్రతి క్లిష్ట సమయంలో తన తల్లి అయిన గంగామాత సలహాకై ప్రార్థిస్తాడు. ప్రేమించే వాళ్లకు శాసించే అధికారం కూడా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. ప్రత్యేకించి మహాభారతంలో గాంధారి పాత్రను చూసినట్లయితే జూదం ద్వారా సంపాదించిన రాజ్యాధికారాన్ని అష్టైశ్వర్యాల్ని క్షణంలో పాండవులకు ఇచ్చేయమని ఆజ్ఞాపిస్తుంది. అంతే, దుర్యోధనాదులు ఒక్క మాట చెప్పలేకపోతారు. గాంధారి తన పుత్ర ప్రేమకు వస్తే దుర్యోధనుడు ఎలాంటి వాడో తెలుసు. అయినా సరే కురుక్షేత్రంలో సర్వం కోల్పోయి చివరి పోరాటంలో ఉన్న దుర్యోధనునికి తను సతీత్వం ద్వారా పొందిన శక్తినంతా కూడా దుర్యోధనునికి తన కళ్ళకు కట్టిన బట్ట తీసి ధారపోస్తుంది. అమ్మ మాట మధురమే కాదు, కఠినము కూడా. కోపం వచ్చిందా అంతే, ప్రళయం వచ్చేసినట్లే. సాక్షాత్ కృష్ణుడు కూడా యశోదాదేవి కోపానికి గురి అవుతాడు. గోపికలు వేసే నిందలకు విసిగిపోయిన యశోదామాత కృష్ణుడిపై అలిగి కోపంతో తనతో మాట్లాడవద్దని శాసిస్తుంది. కృష్ణుడు అల్లాడిపోతాడు. అమ్మతో మాట్లాడకుండా ఉండలేడు. మాట్లాడడానికి సర్వ విధాలుగా ప్రయత్నిస్తాడు, లాభం లేదు. దుఃఖం తారస్థాయికి చేరుకుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ముద్దుగారే ఆ కృష్ణుని చూసిన దేవతలు మహావిష్ణువుతో మొరబెట్టుకుంటారు. ఏదోలా కృష్ణుని ఆ పరిస్థితి నుండి తప్పించే మార్గం చెప్పమంటారు. కానీ మహావిష్ణువు అంటాడు, తల్లికి ఎదురు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, కనుక ఆ శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తరువాయి భాగం అయిన మాతృదేవోభవ అనే అంశంపై టాక్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి.
4: నమస్కారం
0: అండి, చెప్పండి.
4: మీ టాక్ బ్యాక్ చాలా బాగుందండి అంశం.
0: మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవాలనేది చాలా ముఖ్యమే.
4: నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోని మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళేసి ఢిల్లీ వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది అక్కడ పై చదువుల కోసం అని చెప్పి మా అన్నయ్య గారు అక్కడ ఉన్న వల్ల. వెళ్ళిపోయినప్పుడు తెలుగు తప్పిస్తే ఇంకేం భాష రాదు అన్నప్పుడు, అంటే చదువుకున్న మీడియం కూడా ఇంగ్లీష్ కాకుండా తెలుగు అవడం వల్ల ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగా ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్తే అంతా హిందీ పంజాబీ ఇలా రకరకాల భాషలు మాట్లాడుతుంటే చాలా కష్టం అనిపించేది స్నేహితులు లేకపోవడం వల్ల. ఏ విషయమైనా సరే అమ్మకు వచ్చి చెప్పుకుంటూ ఉండేవాడిని అన్నమాట. అలాంటప్పుడు సర్దుకుని వెళ్ళిపోవాలమ్మా, నేర్చుకోవాలి కొత్త భాషని, కొత్త భాష చూస్తే పారిపోకూడదు ఎప్పుడూను, ఆ భాష నేర్చుకుని ముందుకు సాగిపోవాలి, నలుగురితో కలిసి అలా వెళ్ళాలి అన్నది. అని చెప్పి మళ్ళీ అమ్మగారి దగ్గరికి వచ్చి అడుగుతుండేవాడనమాట, ఇలా వస్తుంది ఏం చేయాలి దీనికి. దాని నుంచి యూస్ టు టెల్ మీ ఓన్లీ వన్ థింగ్, be amicable to people, adjust to people. At times your personalities will not be in a position to accommodate everybody, then the only way is to move forward is amicability anamata. Samarasyamto mundu telipovali.
0: Okay,
4: neeku adu kudarnappudu oke oka tarak mantram gurtinchuko. Nu magana padutu untadi Sri Rama Rama Rameki Rame Rame Manorame sahasra nama tatuljam Rama nama varane ani cheptu anukuni mundu velipo. Definite ga adi sugama ayipothu, the path will be made easier for you అని చెప్పి చెప్తూ ఉండేది
0: ఆవిడ. అదే అండి, నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే తల్లి ద్వారా వచ్చిన ప్రతి వాక్కు నిజంగా దైవము తల్లి ద్వారా పలికిస్తాడేమో అనిపిస్తుంది. అది జీవితం అంతా అలా మంత్రోపదేశంలా సాగుతూ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. చాలా హృదయాన్ని కదిలించే విషయం చెప్పారండి. దట్స్ స్టిల్ యు ఆర్ రిమెంబరింగ్ ఆల్ దిస్ కదా. ఇప్పటికీ జీవితం అంతా సాగుతూ ఉంటది అనుకుంటా అలాంటి భావాలు.
4: తప్పదండి, అది మనం పుట్టిన తర్వాత పొడకల దాకా వెళ్లేదాకా అది నిరంతరం జాగే
0: స్మరణ. చాలా గ్రేట్ అండి. చాలా మంది మహానుభావుల జీవితాల్లో కూడా అలాంటివి అనేకం ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పెరుగుతున్న పిల్లల్ని ఇంగ్లీష్లో మాట్లాడినా పర్వాలేదు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఉంది. హలో అండి.
5: హలో,
0: చెప్పండి.
5: నా పేరు స్నేహ.
0: ఎలా ఉన్నాం?
5: బాగున్నాను. మీ టాక్ బాక్స్ చాలా బాగుంది. ఐఎమ్ ట్రైయింగ్ టు టర్న్ యువర్ క్వశ్చన్ అండ్ on moms.
0: Yeah.
5: And I think that they're very, very clean-hearted people.
0: Yeah.
5: Who always give you what you want, and every time you ask for something, they always try to give it to you no matter what.
0: Mm-hmm.
5: They might reduce their sleep,
0: mm-hmm.
5: or may not get something that they wanted, but compromise that for you. So moms are very important people who will always keep you happy.
0: Mm-hmm. Mm,
5: yeah.
0: So do you feel any time very hardship with your mom? Always very kind?
5: Yes. Well, sometimes it's just when we have a disagreement, like maybe on clothes or food or some sort of taste difference.
0: Oh, okay.
5: But we always work that out by like just talking.
0: Oh, okay.
5: And it's just talking always solves it.
0: Yeah. So yeah, but even if it is hardship, do you consider it is a good for you?
5: Yes, because my mom's usually always right. Like if, even if I don't like something,
0: uh-huh.
5: but I have to listen to her, and when I go out, everyone says it's really good, mm. and what my mom said was right.
0: Mm.
5: So even though if I'm wrong, my mom's always there to correct me.
0: Mm-hmm. So when you will be extremely happy with your mom, what situation?
5: Just when I realized that she was right and I was wrong. And
0: oh. Because mom is great, huh?
5: Yeah.
0: That's why you always she is right, huh?
5: Yeah.
0: So you will be also right, okay?
5: Mm.
0: Okay, your parent, Amma, once again?
5: Sneha.
0: Okay, thanks, Sneha. బెస్ట్ ఆఫ్ లక్. హలో, చెప్పండి.
6: నేనండి, డాక్టర్ సుందరం అండి.
0: నమస్కారం అండి డాక్టర్ గారు, చెప్పండి.
6: మా అమ్మ తోటి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం అని చెప్తున్నా అనమాట.
0: చాలా సంతోషం, చెప్పండి.
6: ఏంటంటే మేము చిన్నప్పుడు మా చాలా చిన్న దశలోనే మా ఫాదర్ పోయారనమాట. ఫాదర్ పోయినప్పటికీ 7 మంది పిల్లల్ని మా ఇంట్లో అందరిని పైకి తీసుకొచ్చింది ఆవిడ. అంతేకాకుండా ఆవిడ ఏం చదువుకోకపోయినా she has got the vision of educating everybody in the house. So that's why the reason I am here today is because of her vision.
0: ఆవిడ
6: గనక ఆ విజన్ గనక లేకపోతే ప్రాబ్లీ నేను డాక్టర్ ని అయిండే వాడిని కాదేమో అని నేను అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. సో దట్స్ వై మై మమ్మీ ఇస్ వెరీ యునో I get emotional sometimes.
0: Yes.
6: She's already passed away,
0: mm-hmm.
6: but you know, I feel that she's a very great person.
0: సెయింట్ లైక్ దా అంటే మదర్ జన్మత జ్ఞానిగా పుడుతుందేమో అనిపిస్తుంది. అందుకే భగవంతుడు అన్నారు కదా. సో షీ కెన్ ఫోర్సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ థింక్
6: నాట్ ఓన్లీ దట్ షీ డిసిప్లైన్డ్ అస్ వెరీ మచ్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మాకు ఉన్న రోజులు ఉన్నాయి, లేని రోజులు ఉన్నాయి అన్నమాట ఇంట్లో. ఆ ఉన్న రోజుల్లో లేని రోజుల్లో కూడా ఎవరిని కూడా చేయి చాచి ఏమి అడగకూడదు. యూ హ్యావ్ టు లివ్ విత్ ప్రౌడ్.
0: Mm.
6: And you should really eat whatever you have.
0: Mm.
6: And we should not ask anybody. And oka discipline chinna panichi nerpichi, and she educated us.
0: Oh.
6: ఆ చేయడంలో చాలా గొప్పతనం అనిపించింది. అందుకనే దట్స్ వై ఇట్స్ వెరీ కరేజియస్ ఉమెన్ అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను.
0: నిజమే, వారు ఇచ్చిన ఒక్క మాట చాలు జీవితం అంతా. వెరీ బాంబ్షెల్ పవర్ఫుల్ మెడిసిన్ లాగా వర్క్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎంతమంది చెప్పినా స్కూళ్ళలో కూడా తండ్రిగా మనం చెప్తాము కానీ తల్లిగా ఒక మాట అన్నదంటే అక్కడ డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్.
6: అంతేకాదు ఎప్పుడు కొట్టేది కాదు, కొట్టకుండా కళ్ళతోటి బెదిరి పెట్టి కళ్ళతోటి అలా కళ్ళు ఎర్ర చేసేటప్పటికి భయపడిపోయేవాళ్ళం. భయపడిపోయి పుస్తకం తీసుకొని కూర్చొని చదువుకోవడం, ఆ డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించింది. ప్రాబబ్లీ ఆ డిసిప్లిన్ లో కొంత నాకు వచ్చిందేమో నేను అనుకుంటాను అనమాట.
0: డెఫినెట్ గా 100% అందులో డౌట్ లేదు. చాలా థ్యాంక్స్ అండి,
6: ఉంటాను సార్.
0: థ్యాంక్ యూ,
6: థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలోని కూడా నా అంటే నాకు కలిగిన అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని ఉంది. ఎందుకంటే శ్రోతలు అనుకోవచ్చు, అందరిని అడుగుతున్న జీవితంలోని కూడా నా అంటే నాకు కలిగిన అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని ఉంది ఎందుకంటే శ్రోతలు అనుకోవచ్చు అందరిని అడుగుతున్న

0: వాళ్ళ మిత్రుల ద్వారా కొన్ని విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. ఆమెకు ముగ్గురు మిత్రులు చాలా దగ్గర వాళ్ళు. మేము ఒక చిన్న విలేజ్లో ఉండేవాళ్ళము. విలేజ్ వాతావరణంలో మీకు తెలుసు ఎలా ఉంటుందో. ఆమె మా తల్లి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతిని సాధించింది అనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటా. చిన్న వయసులోనే అంటే మా నలుగురు బ్రదర్స్ ఒక ఇంకొక సంతానం కలిగే టైంలో అన్నమాట, 4 మంత్స్ క్యారీయింగ్ అన్నమాట. ఆ టైంలో వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట, దిస్ ఈజ్ లాస్ట్, ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని చూడలేను, ఇది మిమ్మల్ని కలవడం చివరి రోజు అని చెప్పిందనమాట. దట్ వాజ్ అబౌట్ 6 మంత్స్ బిఫోర్ షీ పాస్డ్ అవే. అతి చిన్న వయసులో సుమారుగా 33-34 సంవత్సరాల వయసులోనే అలాంటి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించిన ఒక మహోన్నత మాతృమూర్తిగా నేను ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకుంటా. అలాంటిది కరెక్ట్గా 6 నెలల తర్వాత మంచం పట్టడము, ఆ తర్వాత మేము అంటే నా రూపం కూడా తెలుసుకొని జ్ఞాపకం ఉంచుకునేంత లేని చిన్న వయసులో మేము మాతృమూర్తికి దూరం అవ్వడం జరిగింది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ భావన బాధ అనుకోండి ఈ కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు. నా జీవితం ఇంకా ఇలా అట్లీస్ట్ ఏదన్నా సాధించినానంటే ఆ తల్లి కరుణ చేతనే, ఆ తల్లి వెనక ఆశీస్సులతో నిరంతరం మా వెంట ఉండి నడిపిస్తుందనే పూర్తి విశ్వాసము ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తూ ఇక ఇప్పుడు స్టూడియోలో ఉన్న శ్రీ భైరెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు. చెప్పండి
1: రఘువీర్ గారు. మీరు మీ అంటే చిన్న బాల్యంలోనే తల్లిని కోల్పోయినారు, నిజంగా అది విచారించవలసిన విషయము. కానీ వీటిని అన్నింటిని అధిగమించి ఈరోజు ఇంత స్టేజ్ లో ఈ దేశంలో ఉన్నారు కాబట్టి దట్స్ రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్. బట్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ లక్కీ వన్ దట్ మీన్స్ స్టిల్ ఐ హ్యావ్ మై పేరెంట్స్ అరౌండ్. 4-5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ విజిట్ లో తీసుకొచ్చాను. అంటే అప్పుడు నేను నైట్ షిఫ్ట్ చేసేవాడిని. నైట్ షిఫ్ట్ అంటే ఇంటికి వచ్చేటప్పటికి 12 గంటలు పైన అయ్యేది, 12 ఒక్కోసారి 2 గంటలు కూడా అయ్యేది. ఆ కొద్ది వారాలు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఇక్కడ. బట్ షీ యూజ్ టు వెయిట్ ఫర్ మీ, లైక్ 2 గంటలకు వచ్చినా గానీ ఆమె నిద్రపోకుండా హాల్ లోనే కూర్చొని ఉండేది. అంటే ఇంకా రాలేదు ఈ రాత్రి ఈ టైంలో డ్రైవ్ చేసుకొస్తున్నాడు ఏమవుతుంది అని ఈ తపన అన్నమాట. మాకేం కాదు కార్ లో వస్తున్నాం కదా అంటే లేదు నాన్న నేను ఇక్కడే కూర్చొని ఉండాలని చెప్పేసి ఆమె వచ్చేంత వరకు ఇక్కడే ఉండేది అనమాట. అంటే ఆ తల్లి ప్రేమ ఆ చిన్న వయసులో కాదు, ఈవెన్ ఇఫ్ యూఆర్ 50 ఇయర్స్ ఓల్డ్ మదర్ ఈజ్ మదర్. ఐ మీన్ ఆ మదర్కి వచ్చేసి కొడుకు 50 ఏళ్ల వయసు వచ్చినా గానీ చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తుంది. పెళ్ళైన కొత్తలో భర్త పైన ఉండే అనురాగం పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల పైన ఉండే ఆ మమకారం అలా పెంచుకుంటారు అనమాట. రియల్ ఆ తల్లి ప్రేమ అనేది అది మనం ఎంత చెప్పినా గానీ అది తక్కువే,
0: చాలా తక్కువ. అనుకోండి నాకు చిన్నప్పటి ఒక జ్ఞాపకం ఉంది. అతి చిన్న వయసు పల్లెటూర్లలో ఎడ్ల బండ్లు ఉంటాయి అనుకుంటా మీకు తెలుసు. చిన్నప్పుడు బండి ఎక్కాలంటే చాలా ఇష్టం అనమాట. నేను అంటే తెలిసే వయసు కాదు, బండికి కూర్చున్నా ఆ బండి వెళ్ళిపోయింది అనమాట. ఊరు బయటికి ఎక్కడికో పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఆ పొలాల్లో కూర్చొని మధ్యాహ్నం వరకు ఇంటికి తిరిగి వచ్చే అవకాశం దొరకలేదు. మా అమ్మ ఇంకా తెలుసు కదా, మొత్తం వాడ మొత్తం ఎంటైర్ విలేజ్ ఎలక్ట్రిఫైడ్ అనమాట. ప్రతి ఒక్కరు వెయిటింగ్, అసలు ఇంకా చివరికి బావుల్లో అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అనమాట. ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏడ్చుకుంటూ కూర్చుందనమాట. ఈవెన్ స్కూల్ మొత్తం కూడా నా కొరకు వెతకడం ప్రారంభించాను. ఆ టైంలో తిరిగి వస్తుంటే అందరూ ఊరు వాడ అంతా ఏకమైపోయింది. ఆ సమయంలో ఒకసారి కలిసినప్పుడు ఆ చిన్న జ్ఞాపకం ఉందన్నమాట, అమ్మ ఏడ్చేది ఆ బాధ. నిజంగా కూడా జీవితంలో మాతృమూర్తిని మించిన మరో దైవం లేదేమో అనే డెఫినెట్ గా అనిపిస్తుంది మనసుకు.
1: మొత్తానికి చాలా చక్కటి తెలుగువాణి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగువాణి శ్రోతలందరికీ మీరు అందించారండి. రియల్ గా తల్లి అనేది ఒకసారి వాళ్ళ అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి లైక్ వాళ్ళ తల్లుల గురించి తల్లి ప్రేమ గురించి

0: చాలా థ్యాంక్స్ అండి. అది ఏమి లేదు, మా అమ్మ ప్రేరణ. ఇప్పుడు ఈ టాక్ బ్యాక్ అనేది అని ఈ టాపిక్ మీద ఎప్పుడు ఆలోచించినా హృదయం ఓ సమయంలో ఆగిపోయిన ఫీలింగ్ వచ్చేది, అసలు మాటలు కూడా వచ్చేది కాదు, గొంతు ఆగిపోయేది. అందుకే మా అమ్మ గురించి చెప్పొద్దు అని అనుకున్నా, బట్ సరే చెప్పక తప్పలేదు, నా అదృష్టంగా భావిస్తున్నా.
1: ఈ వారం ప్రశ్న మరోసారి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి ప్రమాదమని మీరు భావిస్తున్నారా? ఎస్ లేదా నో లేదా చెప్పలేము అని తెలపగలరు, లేదు బ్రీఫ్గా మీ సమాధానాన్ని వివరిస్తే శ్రోతలకు వినిపిస్తాము. మీ సమాధానాన్ని 9:20 లోపు మా ఫోన్ నంబర్ 9715-5422 కానీ లేదా వెబ్సైట్ sydneytelugu.org కానీ తెలపగలరు. దిస్ ఈజ్ రేడియో 2OOFM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఆస్ట్రేలియా విద్యా విధానం పట్ల సరి అయిన అవగాహన కలిగించుటకు గాను ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ని ఒకచోట చేర్చి చర్చించడం జరిగింది. అదే ఇన్సైట్ ఆన్ ఎడ్యుకేషన్ అనే టైటిల్తో ఒక ప్రోగ్రామ్ 2006 చేయటం జరిగింది. ఐ వెల్కమ్ ద ప్యానల్ టు తెలుగువాణి రేడియో. ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రి ఫ్యామిలీ ఇన్ అవర్ కమ్యూనిటీ ఈజ్ టు ప్రొవైడ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ టు అచీవ్. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్ట్రగుల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ ఇమ్మెన్స్ ఆఫ్ సోషల్ ప్రెషర్, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్, ఫైనాన్షియల్ బర్డన్, హెవీ కాంపిటీషన్ అండ్ ఎ లాట్ మోర్. బట్ at the end of the day there will be great credibility and satisfaction for the parents. This is the topic discussed in many occasions at almost every social gathering. Various thoughts are floating around. Therefore, I would like to present a thorough insight about the education and its objectives and how best parents can achieve their dreams come true and how the students can appreciate the education for their life building. Actually, what is education and what are the objectives of education? To start with, a quote from a great thinker, spiritual leader, Swami Vivekananda: education is the manifestation of the perfection already in man. Education by which character is formed, strength of mind is increased, intellect is expanded, and by which one can stand on one's own feet. This was stated more than 130 years ago. In this modern world, what would be aims and objectives of the education? Do we still consider and agree with Vivekananda definition for the education, or what else we think about education? The very foundation is laid in primary and high school education. That is the base for all the future developments. Therefore, let us start with the opinions from Susie Stegler-Peters. Susie, what would you think the aims and objectives of education?
2: Good morning, and thank you, Raghu, for having me on the program this morning. In terms of the aims and objectives for education, I'd like to draw on the Australian National Goals for Schooling and make some comparisons with those goals and the beliefs and understandings of the great Swami Vivekananda. You talked about, or Swami talked about, character being formed and intellect being expanded through education. And the end product, if you like, being an individual who can stand on his or her own 2 feet. And I believe that's what we all want at the end of the day, whether we're teachers or parents or both. If we link back to Australia's goals for schooling, we can see quite clearly that a number of those goals talk about the same sorts of beliefs. The goals talk about things like developing self-confidence, optimism and high self-esteem, which is important for all of us. They also talk about developing capacities to judge and to judge effectively and be responsible citizens in our global community. The goals also talk about developing skills in analysis and problem solving, so broad general skills, but not at the exclusion of understanding content closely as well. Now, the goals also talk about developing a range of career options, and I know that that's a topic we're going to go into a little bit deeper further on in the discussion here. And that's from, I mean, these are the goals for schooling and how they link with what Swami's teachings have to offer us. And I'd like also to add that as a parent, it's fundamental, well, for me personally, but I probably share this with many millions of others, that my children are happy in education, whether they're little kids or teenagers or whether they're adults, because learning is lifelong. So they need to be happy. They need to believe that education prepares them well for life and continues to prepare them for challenges as they emerge.
3: Dr. Ravi Garu, what would you expect from education from your experience?
4: Thank you, Raghuveer. Namaskar, Andarki. In a higher education context, what we expect from the delivery perspective is that we would like to impart some values. If you look at some of the basic logos of most of the universities, you will notice that they would put terms like courage, intellectual rigor, inquiry, and those kind of questions. So increasingly now universities are actually focusing on these kind of transferable generic skills and some values. Values such as ethics and skills such as learning to learn on a continuous basis, communication skills. And most importantly, we would like our students to be able to challenge the status quo and ask questions. Ask questions. That is why sometimes I feel very sad when after my lecture, when I ask students any questions, there is a dead silence sometimes. And you feel sad that students are not really trying to ask more questions. That is the unfortunate part. But that is the primary goal of higher education.
1: By and large, every parent in the community is aspiring for better education, which of course should lead to a desired career in future. It may vary from community to community based on their cultural background in this multicultural society. Even then, we observe a common phenomena in this present society. There is a large generation gap between parents and children. The parents' background is quite different from the present society. The circumstances in which they were brought up, the situations they faced, etc., were very much demanded by the local needs. Today, everything is global. The human skills are traded in the global market. Even in this global village, some of the courses such as medicine, engineering, law, etc., are well regarded as professional courses, and hence children are advised to get into those courses. Hilary, what are your thoughts in this regard?
5: I have an opinion as both a parent and as a teacher. I think we're really conscious that every culture places very different value on each career and each profession, and some cultures are more concerned with caring, some with more financial matters, and I think everybody wants their children to be a success in their culture. But everybody has a different idea of what that success is. And I'm asking, is it social status? Is it financial security? A happy family life? Or job satisfaction that's the most important? We often hear stories of young people who've ended up in a career that they have no interest in purely because it was their parents' choice and they've been good children, in inverted commas, and done what their parents asked, but they're not really happy with their career. And I guess there's a fine line for parents between guiding their children and railroading their children into what they end up doing. I think that a student's natural talents and interests have to be weighed up with the parents' aspirations, and whether or not the children are going to be happy as well as the parents are going to be happy. I think there's this fine line, and that's one of the, you know, I know a doctor who's also a wonderful concert pianist, and probably he would really rather have done that I know a lot of people who've changed career. I think the world is changing so rapidly. I think the latest research shows that children today may have as many as 7 different jobs and careers in their lifetime, and we've got to make sure that our students have a really global and transferable employment opportunities. That might mean communication skills, actually being good to speak to other people, and really up-to-date IT skills might be the most transferable thing at the moment. But who knows? I think half the jobs that they may end up with haven't even been invented yet. And we've got to make sure that our students have the skills to cope with that and aren't just focused into a very narrow professional career. I know that students are maturing much later, and they're saying that, you know, kids in their 20s are really not mature, and it's much more their 30s they're even making decisions about what they really want to do with their life. So, you know, having the broadest number of skills, I think, is going to be the most important thing. I think even in the United States, students do a whole degree before then they specialise in law or medicine and keep those broad skills.
3: Yeah, that's fantastic, actually. In our culture also, there is which we call slocum. It says about education should aim at giving happiness at the end. That is the main motto in our language. It says, Vidya dadati vinayam, vinayadyati patratvam, patratva dhanamapnoti, dana dharmam tatasukam. So education should end up giving happiness to the person.
6: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 000 FM.
7: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334278744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 Dumway, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
8: 2007లో భారతీయత అనే టాపిక్పై, భారతీయత సంస్కృతి అనేవి తరచూ వింటూ ఉంటాం, వీటిని ఎలా నిర్వచిస్తాం, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో శ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు 2007లో సిడ్నీ రావటం వారితో మాట్లాడిన కొన్ని విషయాలు ఈ ప్రోగ్రాంలో వింటారు. అగైన్ మొత్తం వినాలనుకునేవారు సిడ్నీ తెలుగు .org వెబ్సైట్లో పొందగలరు.
9: హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్ బట్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని ఒక నవీన నిర్వచనాన్ని ఇచ్చాడు స్వామి వివేకానంద. ఏమిటా జీవన విధానము అని ఎంతో కాలంగా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. వాటిని మీతో పంచుకోవాలనే సదుద్దేశంతో ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ప్రవాస భారతీయులుగా మనలో కలిగే ధర్మ సందేహాలు అనేకం ఉండవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరమై సరి అయిన జీవన విధానం గడుపుతున్నామా అనేటువంటి ప్రశ్న మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మరియు ఇలాంటి మల్టీకల్చరల్ వాతావరణంలో అనేక సంఘటనల్ని సామాజిక మానసిక ప్రవృత్తుల్ని చూస్తాం. తద్వారా మానసిక విఘాతానికి గురియ్యి క్షోభకు లోనవుతాం. మన మాతృదేశంలో సైతం అనేక మార్పులు చూస్తున్నాం. ఒకనాడు సనాతన ధర్మం తెలిపినటువంటి జీవన విధానానికి ఎంతో దూరం వెళ్ళామేమోనని అనిపిస్తుంది. ప్రవాస భారతీయులే కాదు, మాతృదేశంలో సైతం మన జీవన విధానం ఎటుదిక్కుగా వెళుతుంది? నిజానికి ఏమిటి జీవన విధానం? ఇలాంటి అనేక ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. తల్లి గర్భంలో ప్రవేశించింది మొదలుకొని ప్రకృతి మాతలో కలిసిపోయే వరకు జరిగే జీవనయాత్రను నిర్దేశించేది జీవన విధానంగా భావిస్తే, ఆ జీవన విధానం ఎలా ఉంటే సమాజ వికాసానికి వ్యక్తి ఉన్నతికి ఉపయోగపడుతుందో అలాంటి నడవడికను ఆచార వ్యవహార రూపంలో మనకు అందించారు ద్రష్టలైన మహర్షి. మనకు ప్రామాణిక గ్రంథాలైన వేదాల్ని సునాయాసంగా అర్థమయ్యే రీతిలో మానవుడు నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ధర్మ సంకటాల్ని వివరించే రామాయణ మహాభారత ఇతిహాసాల్ని అందించారు. వాటి ద్వారా యావత్ భారతము పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలపగలిగారు ఒకనాడు. అవే భారతమాత అస్తిత్వాన్ని నిలిపే జీవన విధానాలు. జీవన విధానం గురించి ఆలోచించే ముందు అసలు ఒక జీవన విధానం అంటూ ఒకటి అవసరమా అన్నటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఏ పద్ధతుల్లో జీవించినప్పటికీ అది సమాజానికి మరియు వ్యక్తి వికాసానికి ఆనందానికి ఉపయోగపడేదిగా ఉండాలి. అసలు ఆనందం అంటే ఏమిటి, ఎలా వస్తుంది? జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే, డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. ఏకాగ్రత చిత్తమే ఆనందానికి మూల కారణం. వివేకానందుడు చెప్పినట్టుగా కాన్సన్ట్రేషన్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ యోగా అండ్ రిలీజియన్స్. మనిషికి మనిషికి ఏకాగ్రతలో తేడాయే వారి వారి ఆనందానికి శాంతికి గల తేడా. జంతువులతో పోల్చి చూసినా అదే తేడాను చూస్తాం. కాన్సన్ట్రేషన్ కెన్ బి అచీవ్డ్ బై రిలీజియన్, ఆర్ట్, సైన్స్, యోగా ఎట్సెట్రా. అందుకే ఆల్ రిలీజియన్స్ లీడ్ టు ద సేమ్ గోల్. ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చు. గోల్ ఆఫ్ ఆల్ యోగా అండ్ రిలీజియన్ ఈజ్ టు లిబరేట్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, దట్ ఈస్ లిబరేట్ ఫ్రమ్ కంట్రోల్ ఆఫ్ ద నేచర్. దీనినే ముక్తి, నిర్వాణ, మోక్షము అని అంటాం. ఆధ్యాత్మికము అనేది మోక్ష సాధనయే కాదు, ఇహలోక సాధనకు ప్రధానమైనది కూడా.

0: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు సిడ్నీ విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని వారితో మాట్లాడి కొన్ని సందేహాన్ని తీర్చుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు వారితో జరిపిన ఇష్టాగోష్ఠి వింటారు. ఏది సాధించాలన్నా ఏకాగ్రత ముఖ్యంగా భావిస్తాం. మరి ఏకాగ్రత సాధనలో భక్తి మార్గం ఎలా సహకరిస్తుందో తెలియజేస్తాను.
1: భక్తి ఏకాగ్రత ఈ రెండు ఇప్పుడు మీరు అడిగినవి. అందులో భక్తి అనగానే మొదట ఏమిటో తెలిస్తే ఏకాగ్రత చెప్పక్కర్ లేకుండానే వస్తుంది. భక్తి అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ప్రేమించుట. అది ప్రేమ అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా మనకు ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో చూపిస్తే దాన్ని వాత్సల్యం అంటాం, తల్లిదండ్రుల విషయంలో చూపిస్తే గౌరవం అంటాం, పెద్దల విషయంలో చూపిస్తే అభిమానం అంటాం, భగవంతుడి విషయంలో చూపించినప్పుడు దానిని భక్తి అని అంటాం. సో ప్రేమ అనగానే ఆవల వ్యక్తికి నాకు ఏదో ఒక సంబంధం ఉంది అని ఆ సంబంధంతో కలిగేటటువంటి ఒక పాజిటివ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, దానిని మనం భక్తి అని అంటాం. ఇట్స్ ఎ ఫ్లో, అది సహజంగానే సాగుతుంది. ఇప్పుడు తల్లికి ఎక్కడ కూర్చున్నా తన పిల్ల జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఒక భర్తకి ఎక్కడ కూర్చున్నా తన భార్య జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుంది? వాళ్ళేమి సాధన చేయలేదు, దానికోసం వాళ్ళేమి తపస్సులు చేయలేదు, దానికోసం వాళ్ళు జపాలు తపాలు దానాలు ధర్మాలు ఏం చేయలేదు. కానీ నిరంతరం ఆ స్మరణ సాగుతూ ఉంటుంది. ఒకటి నా అనుకోవడం వల్ల, రెండోది ప్రేమించడం వల్ల. ఇవి రెండు ఎక్కడుంటాయో ఏకాగ్రత అక్కడ సహజంగానే ఏర్పడుతుంది.
2: మౌనం గురించి 2009లో మౌనం అనే అంశంపై ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఇక్కడ ఒక క్లిప్ వినిపిస్తాను.
3: మౌనం

0: అంటే ఏమిటి? మౌనం ఎందుకు పాటించాలి? మౌనం ఎలా సాధించాలి అనే ప్రశ్నలకు సమాధానాల్ని ఆలోచిద్దాం. మొదటగా, అసలు మౌనం అంటే ఏమిటి? మాట్లాడకుండా ఉండటమా? టీవీ చూస్తూనో, పుస్తకం చదువుతూనో, లేదా కంప్యూటర్లో తలదూర్చి కంప్యూటర్తో మాట్లాడటమో చేస్తే మౌనం పాటించినట్ట? కాదు అంటారు మౌనాన్ని అభ్యసించేవారు. మౌనం అనేది నోటికో నాలుకకో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనస్సు సమన్వయంతో పనిచేయాలి. మౌనంలో మాటలు ఉండవు, ఆలోచనలు ఉండవు. అది ఒక భాష లేని ప్రార్థన, మాటలు లేని జ్ఞానం. అది ఒక నిశ్శబ్ద మంత్రఘోష. అంతేకాదు ఒక పదునైన ఆయుధం. ఒక్క మాటలో చెప్పాలంటే మౌనం ఒక తపస్సు. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ప్రకృతిని చూస్తే మనకు అనేకం గోచరిస్తూ ఉంటాయి. చుక్కలు నిశ్శబ్దంగా మెరుస్తున్నాయి, చంద్రుడు నిశ్శబ్దంగా వెన్నెలను కురిపిస్తున్నాడు. అన్నింటినీ తన ఒడిలో పెట్టుకొని భూమాత తన భ్రమణాన్ని నిశ్శబ్దంగా క్రమం తప్పక కొనసాగిస్తుంది. అతి సామాన్యులు మొదలుకొని మహాత్ముల వరకు ఈ మౌన వ్రతాన్ని ఆచరించారు, ఆచరిస్తూ ఉన్నారు. మౌనం ఎందుకు పాటించాలి? మరి ఎలా సాధన చేయాలి? ఉపవాసం చేసిన వారికే అన్నం విలువ తెలుస్తుంది. ప్రతి మెతుకు ఎంత అమూల్యమో అర్థమవుతుంది. పొదుపుగా తింటారు, పొదుపుగా ఉంటారు. ఆకలిని తట్టుకోగల నిబ్బరము అలవాటు అవుతుంది. మౌన వ్రతము అలాంటిదే. మౌనం పాటిస్తేనే మాటల శక్తి ఏమిటో అర్థమవుతుంది. ఏ మాట ఎప్పుడు వాడాలో, ఏ మాట తీవ్రత ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. మౌనాన్ని ఇష్టపడే వ్యక్తుల సంభాషణలో వ్యర్థ పదాలు ఉండవు, డొంక తిరుగుడు ఉండదు. మనం మాట్లాడుతున్నంతసేపు మనసు మాట్లాడదు. మాటలు ఆపేస్తే మనసు మొదలు పెడుతుంది. అంటే మౌనంలోనే మనసుతో మాట్లాడగలుగుతాం. మౌనం మాటకు తల్లి లాంటిది. 9 నెలల గర్భం బిడ్డకు ప్రాణం పోసినట్టు సుదీర్ఘమైన మౌనం అద్భుత వ్యక్తీకరణకు రూపం ఇస్తుంది. మౌనం గురించి ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, నేటి జీవన విధానంలో సాధ్యపడే వ్యవహారమేనా అనే అనుమానం కలుగుతుంది కూడా. ఎందుకంటే ప్రతి చోట నోరున్న వారిదే ఊరు అనే సామెతలా ఉంది నేటి పరిస్థితులు. ఎవ్రీవేర్ టాక్ టాక్ టాక్. మాట్లాడకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంటారు. పనికిరాని వ్యక్తిలా తీసిపారేసే రోజులు ఇవి అనే భావన కలుగుతుంది. ఏమంటారు? ఎస్, 100% కరెక్ట్ అని అంటాము. కారణం ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీక్ గురించి ఇలా మరెన్నో నేర్పే సంస్థలు, కాలేజెస్ ఉన్నాయి. కానీ మౌనం నేర్పే ఇన్స్టిట్యూషన్స్ లేవు. మరైతే మన పూర్వీకులు ఆచరిస్తూ వచ్చారు కదా, అర్థం లేని మౌన వ్రతాలుగా కొట్టిపారేద్దామా? అంటే వీలు కాకుండా మన మహాత్ముడే ఆచరించి చూపాడు. మౌనం చేతకానితనం కాదుమా? అది ఎంతో మానసిక శక్తి ఉంటే కానీ సాధ్యం కాదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవటం మౌనం కాదు, అది నిర్లిప్తత అవుతుంది. మౌనం, నిర్లిప్తత కొన్నిసార్లు ఒకేలా అనిపిస్తాయి, కానీ అవి తూర్పు పడమరల్ల వేరువేరు ధ్రువాలు. ఏది ఏ సమయంలో ఎంత మాట్లాడాలో మౌనం ద్వారా వస్తుందని ఇందాకే అనుకున్నాము. ఈనాటి జీవన విధానం గురించి, పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఉద్యోగ నిర్వహణలో అతి జాగ్రత్తగా ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఏ మరుపాటులోనైనా అజాగ్రత్తగా మాట్లాడితే ఉద్యోగానికే ముప్పు. అలానే ప్రతి వ్యవహారంలో, ఒక స్నేహం నిలుపుకోవాలన్నా, బంధాలు బాంధవ్యాలు చెదరకుండా ఉండాలన్నా ఆచితూచి మాట్లాడాల్సిన సామాజిక పరిస్థితి. మాట జారితే తిరిగి తీసుకోలేము. ఇలా ఓ రకంగా నేటి జీవితాలు మరీ స్ట్రెస్ఫుల్గా మారాయనటంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా స్ట్రెస్ అనే మాట వినిపిస్తుంది. అందుకే స్ట్రెస్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ఎన్నో వస్తున్నాయి. అతి సనాతనము పురాతనము అనుకునే యోగా మెడిటేషన్ లాంటివి ప్రజాదరణలోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనం ఒక తరుణోపాయంలా అనిపిస్తోంది.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
2: Telangana Pratyeka Pandaga Batukamma. ఆ పండుగ సందర్భంగా 2014లో
3: ఈ మధ్యనే ఒక మంచి పాట వినటం జరిగింది. ఆ పాట విన్నాక మా తల్లి బతుకమ్మ అనే కార్యక్రమం చేయాలని అనిపించింది. ఒక ఆడబిడ్డ ఇంటికి ఎంత ఆనందాన్ని అందిస్తుంది అనేందుకు బతుకమ్మ పాటలో ఎంతో శ్రావ్యంగా మనసుల్ని కదిలించేలా ఆలాపించటం జరిగింది. ప్రతి కదలిక ఒక ఆనందం. ఈ లోకంలో ఇంకా బ్రతుకు కొనసాగించాలనే ఆశకి ఆధారం ప్రకృతి ఎలా పులకరిస్తుందో వర్ణిస్తాడు. ఇప్పుడు ఆ పాట విందాం.

పండుగలు అనేటివి భారతీయ జీవనంలో ప్రధానమైనవి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని, పురాణ గాథల్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని తరతరాలుగా ముందుకు సాగించే ప్రధానమైన ప్రక్రియలు. ప్రతి పండుగ వెనకాల ఉదాత్తమైన అనేక ఉద్దేశాలు, ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆధ్యాత్మికము, సామాజికము, శారీరకము మొదలైనవి. ప్రతి గ్రామానికి, ప్రాంతానికి, తద్వారా దేశానికి ప్రత్యేకమైన తనదంటూ ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటినే ఆ సమాజం యొక్క సెంటిమెంట్స్గా లేదా నమ్మకాలుగా భావిస్తాము. ఆ నమ్మకాలపై ఆ జాతి తన జీవనాన్ని సాగిస్తుంది. అందుకే ఏ దేశమైనా వారి వారి సంస్కృతిని, జీవన విధానాన్ని గౌరవిస్తుంది. ప్రకృతి పరవశించే ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. అందులో భాగంగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ఒక ప్రధానమైన పండుగ, మహిళల సామూహిక ఉత్సవం. రకరకాల పూలు, రంగులు మేళవించి జరుపుకునే ఒక అపురూపమైన సందర్భం. మహిళల ఆరోగ్యం, ఐకమత్యం, భగవతారాధనతో కూడిన 9 రోజుల వరకు సాగే ఒక అద్భుతమైన సాంప్రదాయం బతుకమ్మ.

0: ధన్యవాదాలు రఘువీర్ గారు. తెలుగువాణి శ్రోతలకు మరొక్కసారి శుభోదయం. నేటి ప్రధాన నేటి వార్తలు కులంకుశంగా మీకు చదివి వినిపిస్తున్నది రాజేష్ సయ్యపురెడ్డి. ముందుగా మనం భారతదేశం, తర్వాత ప్రపంచ వార్తలు తెలుసుకుందామండి. భారతదేశ పరంగా మధ్యప్రదేశ్లో సెప్టెంబర్ 3-5 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. తూర్పు మధ్యప్రదేశ్లో అత్యధిక వర్షపాత హెచ్చరిక జారీ చేసింది. నేపాల్లో వరదల మృతుల సంఖ్య 1200 దాటిందండి. సుమారుగా 4000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భారత్, చైనా బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 2025లో ఏడాదిలో దాదాపు 99% రోజుల్లో దేశంలో ఏదో ఒక చోట తీవ్ర వాతావరణ ఘటనలు నమోదయ్యాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి అంశం ఇది. తర్వాత రాజకీయాలు. బెల్జియం ప్రధాని బార్ట్ డి వీవర్ సెప్టెంబర్ 2-4 తేదీల్లో భారత అధికారిక పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. అమెరికా భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుండి 18% తగ్గించింది. ప్రతిగా భారత్, రష్యా చమురు కొనుగోలు తగ్గించి అమెరికా ఇంధనం ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. పార్లమెంటులో వివిధ బిల్లులపై చర్చలు కొనసాగుతున్నాయి. విదేశాంగ రక్షణ అంశాలపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. ఐటీ అండ్ టెక్నాలజీ. డెల్ టెక్నాలజీస్ భారత్లో కొత్త AI ఆధారిత కమర్షియల్ ఉత్పత్తుల శ్రేణిని ప్రారంభించింది. అమెరికా మార్కెట్పై ఆధారపడటం, టారిఫ్ ఒత్తిళ్ల మధ్య భారత ఐటీ రంగం సాధారణ AI నుండి క్లయింట్లకు అనుకూల పరిష్కారాల వైపు మళ్ళుతుంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు GCC విస్తరణ. సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారతదేశంలో టెక్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. క్రీడలు. సెప్టెంబర్ 1-13 తేదీల మధ్య బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు 1-డే మరియు T20 సిరీస్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా భారత్ జట్టులోకి తిరిగి వచ్చారు. సెప్టెంబర్ 27 నుండి వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇక వ్యాపార మరియు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఏప్రిల్ జూన్ 2026 త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రైవేట్ పెట్టుబడుల్లో పునరుజ్జీవన సంకేతాలు కనిపిస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 2 నెలల గరిష్ట స్థాయికి బలపడింది. RBI జోక్యం మద్దతు ఇచ్చింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా లోటు 4.2 బిలియన్ డాలర్లకు, అంటే ఇది GDPలో సుమారుగా 0.5% అండి, విస్తరించింది. హైదరాబాద్లో నేటి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,55,360 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ప్రపంచ వార్తల్లోకి వెళ్దాం. ఉత్తర అమెరికా. అమెరికాలో 6 నెల ఉద్యోగ గణాంకాలు సెప్టెంబర్ 4 విడుదల కావాల్సింది, అంటే వాళ్ళకి ఈరోజు అండి, మనకి ఈరోజు 5-5వ తారీఖు. స్త్రీవాద ఉద్యమ నేత గ్లోరియా స్టీనమ్ 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆరు నెలల ఇరాన్ యుద్ధం చమురు ధరలను పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. నవంబర్ మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ పార్టీకి ఇది ఒక రాజకీయ సవాలుగా ఉన్నది. అమెరికా, కెనడా వాణిజ్య ఉద్రిక్తతలు మిచిగన్ వంటి రాష్ట్రాల వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. వెనిజ్యులాలలో చమురు కార్యకలాపాలను షెవ్రాన్ విస్తరిస్తోంది. యూరోప్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, యుక్రెయిన్ యుద్ధం యూరోప్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. రష్యాకు సంబంధించిన సంస్థలపై యూరోపియన్ యూనియన్ కొత్త ఆంక్షల నిబంధనలు ప్రకటించింది. రష్యా దాడి చేస్తే యుద్ధ సన్నద్ధతకు సిద్ధమని లిథువేనియా తెలిపింది. రష్యాపై పెద్ద ఎత్తున ప్రతిస్పందన ప్రణాళికను జర్మనీ సిద్ధం చేస్తుంది. ఉక్రెయిన్కు సాయం అందులో భాగం. ఇప్పుడు మన ఆస్ట్రేలియా. దక్షిణ ఆస్ట్రేలియా ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించిందని స్వతంత్ర సమీక్షలో వెల్లడైంది. అంబులెన్స్ నిలుపుదల రికార్డు స్థాయికి చేరింది. 2027 నాటికి ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని, ఇది అత్యంత శక్తివంతమైనదిగా మారే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. దేశంలోకి నకిలీ నగదు ప్రవాహం భారీగా పెరిగిందని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ తెలిపింది. ఇప్పుడు భారతదేశం యొక్క పొరుగు దేశాల వార్తలు. నేపాల్లో వరదల కారణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10% నష్టం జరిగింది. లోటును పూడ్చుకోవడానికి భారత్ నుండి విద్యుత్ దిగుమతి చేసుకుంటోంది. నేపాల్లో మధ్యంతర ప్రధానిగా సుశీలా కర్కీ పాలన కొనసాగుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో రాజకీయ భద్రతా అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రపంచ పరిణామాలు కాస్త తెలుసుకుందాం. పశ్చిమాసియా అనగా మిడిల్ ఈస్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం 6 నెలలుగా కొనసాగుతుంది. జూన్లో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత కూడా హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్లో హిజ్బుల్లాతో సంఘర్షణ కొనసాగుతుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ 5 లెబనీస్ ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది. రష్యా ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని పుతిన్ అన్నప్పటికీ రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. 3 సెప్టెంబర్ ఒడెసా, డ్నిప్రో, ఖార్కివ్ ప్రాంతాలపై రష్యా దాడుల్లో పలువురు గాయపడ్డారు. కీవ్ సమీపంలోని గిడ్డంగులపైన కూడా దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధి రవాణా అంతరాయాల కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర ఒడిదుడుకులకు లోనవుతోంది. 3వ త్రైమాసికంలో సగటున బ్యారెల్కు సుమారు $85 ఉంటుందని అంచనా. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 10 దశాబ్దం తర్వాత తొలిసారి ఈజిప్టును సందర్శించారు. పశ్చిమాసియాలోని చైనా ప్రభావం పెరుగుతోంది. ఇవండి నేటి వార్తలలోని అంశాలు. ఈ అవకాశం కల్పించినందుకు తెలుగువాణి శ్రోతలకు, తర్వాత రఘువీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి.
1: చాలా సంతోషం రాజేష్ అయ్యప్పరెడ్డి గారు, సయ్యప్పరెడ్డి గారు చాలా ప్రొఫెషనల్గా చదివినందుకు ధన్యవాదాలు మీకు. దట్స్ ఎ గ్రేట్. ఓకే, లెట్ అస్ గో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రో ఎపిసోడ్. కంటిన్యూయేషన్ అవుతుంది ఈనాటి ప్రత్యేక కార్యక్రమము.
2: 2013 మధుర జీవనము అనే టాపిక్. ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరమైన మరియు మధురమైన జీవితాన్ని గడపాలని ఉంటుంది. అలాంటి జీవితాన్ని పొందడం ఎలా అని ఆలోచించడమే ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత.
3: నేటి ప్రత్యేకాంశం మధుర జీవనం. ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలి అంటే తన కుటుంబం మరియు తను నివసించే సమాజం కూడా ఆనందంగా ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకనాటి జీవితానికి నేటి జీవితానికి ఎన్నో తేడాలు. స్నేహము, త్యాగము, ప్రేమానురాగాల్లో ఉండే స్వచ్ఛత, ఆనాటి ఎమోషన్స్, ఇలా ఎన్నింటిలోనో ఎంతో మార్పును చూస్తున్నాం. కాలగమనంలో మార్పులు సహజం. ఏది ఏమైనా, ఎంత మార్పు వచ్చినా, మనిషి ఎన్ని సాధించినా, ఏమి చేసినా పొందాల్సింది ఆనందము, హ్యాపీనెస్. అదే జరగనప్పుడు ఎంత కష్టపడినా ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో చేయాలి, 10 మంది చేత ప్రశంసలు అందుకోవాలని ఉంటుంది. దాంట్లోనే ఆనందం దాగి ఉందేమో. ఐ థింక్ దిస్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ టు లీడ్ దిస్ లైఫ్. నిజానికి ఏది నిజమైన ఆనందం, దాన్ని ఎలా సాధిస్తాము? మొదటగా భౌతికమైన సుఖాలు. ఇవి ముఖ్యంగా ధన సంపాదన, ఆస్తులు, అంతస్తులు, పదవులు వగైరాలు. ఇవి బాహ్యానికి సంబంధించినవి మరియు నిరంతరం చలించేవి. ఇప్పుడు ఉన్న ఆస్తి రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ఉన్న హోదా, పదవి రేపు ఉండకపోవచ్చు. లేదా ఉన్నత పదవులు, సంపాదన కలగవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్. 2వ స్థానంలో మనస్సుకు సంబంధించింది. బంధాలతో ముడిపడి కొంత డీపర్ హ్యాపీనెస్ కలిగించేవి. ఇవి కూడా చంచలత్వానికి సంబంధించినవే. ఒక మంచి మాట విన్నప్పుడు, ఒక మంచి సంఘటన చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. పొగడ్త బదులుగా విమర్శలు వచ్చాయనుకోండి, మనసు బాధకు గురి అవుతుంది. కాబట్టి ఇట్ కీప్స్ చేంజింగ్ అండ్ డిపెండ్స్ ఆన్ అవుట్సైడ్ ఎలిమెంట్స్. ఇంకొక మెట్టు పైకి వెళితే భావానికి సంబంధించినవి, అంటే ఈ ఆనందము అంతరంగానికి సంబంధించింది కనుక ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఇది అన్నింటిలోకి ఉత్తమంగా అనిపిస్తుంది, భావన ద్వారా ఆనందాన్ని పొందటం. యద్భావం తద్భవతి అన్నారు. మధురమైన లేదా ఉన్నతమైన భావన కావాలి దీనికి. చంచలత్వం కలిగిన పరిస్థితులను లేదా మనుషులను భావన చేయటం కంటే కనిపించని మన భావానికి ప్రతిరూపమై నిలిచే ఒక అతీతమైన శక్తి లేదా దైవం పైన భావన చేస్తే బాగుంటుందేమో.

ఎవరి జీవితమైనా వడ్డించిన విస్తరే కాదు అనేది సత్యం. ప్రపంచ అధినేత కావచ్చు, భికారి కావచ్చు, ఎవరికైనా గొప్ప వ్యక్తులు అనుకునేవారు సైతం మానసికంగా కృంగిపోయి డిప్రెషన్కి గురైన సంఘటనల్ని చూస్తాం. నలుదిక్కులా చీకటి ఆవరించి అయోమయంలో పడిపోతారు. ఆత్మవిశ్వాసము అగాధానికి చేరుతుంది. కష్టాల ఊబిలో పడి కృంగిపోతాం. ఇలాంటి పరిస్థితిలో ఏమిటి మార్గం? ఒక్కోసారి మన మనస్సును మనమే సమాధానపరుచుకోవాలేమో. ఏ మహానుభావుని చరిత్ర తీసుకున్నా అనేక కష్టాలు చూస్తాము. ఉదాహరణకు చరిత్రలో జీసస్ను తలుచుకుంటే తెలుస్తుంది ఆయన పడిన కష్టాలు ఇలాంటివో. హృదయ విదారకము, సర్వసాధారణంగా దుఃఖానికి కారణం భోగభాగ్యాలకై ప్రతిపించటం వల్ల అని అనుకున్నట్లయితే, ఒక్కసారి బుద్ధుడిని తలుచుకుందాం. ఆయనకు లేని భోగభాగ్యం అంటూ లేదు. అయినా అన్నింటినీ కాలదన్ని కఠినాతి కఠినమైన జీవితాన్ని గడిపి తన లక్ష్యాన్ని చేరి ఈ ప్రపంచానికి జ్ఞానజ్యోతి వెలిగించి బుద్ధ భగవానునిగా మారలేదా? ఈ విషయాల్ని మననం చేసుకుంటూ సాగిపోతే ఏ కష్టము కష్టముగా తోచదు, సరికదా? జ్ఞాన సముపార్జనకు సదవకాశంగా మారుతుంది. కష్టాల్ని కోరుకోము, అయినా ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి సర్వసాధారణము. కష్టాల్లోనే జ్ఞానం కలుగుతుందేమో. ఈ సందర్భంలో పోతన రాసిన ఒక అద్భుతమైన పద్యం గుర్తుకొస్తుంది. జీవితమంతా ఒక మంత్రంలా గుర్తుంచుకోవలసిన పద్యం. రాజట ధర్మజుండు సురరాజ సుతుండు ధన్వి, శత్రు ఉద్వేగజకమైన విల్లు గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట, ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, వీరికి ఆపద కలుగుట ఏమి చిత్రమో. దీని భావం ఏమిటంటే, చక్రవర్తి అయిన వాడు ధర్మరాజు, దేవతలకు రాజైన ఇంద్రుని కుమారుడు, మరియు శత్రువుల్ని హతమార్చే గాంధీవధారి అయిన అర్జునుడు, చరాచర జగత్తు సంరక్షకుడు శ్రీకృష్ణ భగవానుడే సారథి, ఉగ్ర గదాధరుడు బలానికి మారుపేరు భీముడు, ఇలాంటి వారికి ఆపదలు రావటం ఎంత విచిత్రమో కదా అని భీష్ముడు పలికిన మాటలివి. ఆపదలు కష్టాలు రావటం ఎవరికైనా తప్పదు అనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి? అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన పాండవులు అంతేకాదు, సాక్షాత్తు ఆ భగవానుడే అండగా ఉండగా వారికి ఆపదలు రావటం ఎంత విచిత్రమో కదా. కష్టం కాలోహి దురతిక్రమః, కష్టాలు ఎవరికైనా తప్పదు అనే సత్యాన్ని చాటుతుంది. స్థితిగతుల్ని పోల్చుకున్నప్పుడు ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ వీఆర్ ఫార్ బెటర్ అని అనిపిస్తుంది. అలాంటప్పుడు దేని గురించి చింత? ఏది ఏమైనా పోయిన కాలం తిరిగి రాదు, ప్రస్తుతంలో జీవించటం చాలా ముఖ్యం. పదవులు, ఆస్తులు, అంతస్తులు మన ఉత్సాహానికి ఉల్లాసానికి ప్రతిబంధకాలుగా మారకూడదు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందరూ హర్షిస్తారు. ఉత్సాహాన్ని వీడక నిరంతరం నవ చైతన్యంతో ముందుకు సాగిపోవటమే మనం చేయగలిగేది. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

0: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 04669168444. నంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795588 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
2: అందరికి నమస్కారం అండి. శ్రోతలకు గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు, అంటే సిడ్నీ సమయం ప్రకారం అండి, రేడియో 2000 98.5 MHz తరంగాలపై పునఃప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. మా తెలుగువాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
3: స్టూడియోలో ఉన్న మన రాజేష్ గారు ఈ ప్రోగ్రాం వింటూ అప్పుడప్పుడు మాట్లాడాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రాజేష్ గారు మాట్లాడండి.
2: రఘువి గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అసలు ఈ ముక్తాయింపు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీరు ఏంటంటే గత స్మృతులన్నీ కూడా మంచిగా మా తెలుగువాణి శ్రోతలకు నెమరు వేస్తున్నారు. మీరు ఏం చేశారు, ఎంత అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. అండ్ ఈ విషయం అంటే ఇదే తెలుగువాణిలో ఇదే మీ ఆఖరు కార్యక్రమం అని తెలిసి నేను కొంచెం చింతిస్తున్నానండి. ఎందుకంటే మీలాంటి లోతైన భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా 2 దశాబ్దాలకు పైగా తెలుగువాణికి సేవలు అందించి, నేడు ఏంటంటే ఆ ప్రయాణాన్ని నేటితో ముగిద్దాం అనే ఆలోచన మీలో వచ్చింది. అది అంటే మేము, ఇది మాకు లాస్ అంటారు చూసారా, మేము కోల్పోతున్నాం సార్ మిమ్మల్ని. కానీ మీ యొక్క ఈ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం సార్, ఎందుకంటే మీరు సేవ చేశారు చాలు అనుకున్నారు, దాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. చాలా సంతోషం సార్. మీరు
3: చాలా సంతోషం రాజేష్ గారు. ఐ రియలీ యాక్సెప్ట్ వాట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్. కానీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఈ నిర్ణయానికి రావడానికి గల కారణం, చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట లైఫ్లో చేయాల్సినవి, అవన్నీ పక్కకు పోతూ ఉన్నాయి. ఇది చాలా తెలుగువాణి అవకాశం ఇచ్చినందుకు నేను ఇంతకాలం చేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఇందులోనూ కూడా. సో దీనికైనా కానీ మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఆన్ అనేది ఉంటుంది కదా, ఆ సమయం వచ్చిందని నేను భావించి చాలా ఐటమ్స్ ఉన్నాయి జీవితంలో చేయాల్సినవి, వాటి మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా అవసరమైతే తెలుగువాణికి ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ సర్వీస్, నో ప్రాబ్లం. చెప్పండి.
2: అదే సార్, మీలో సేవాభావమే ఉంది, అందువల్లే కాబట్టి మీరు 2 దశాబ్దాలకు పైగా చేశారు. సార్, మీరు అసలు ఎంచుకున్న అంశాలు ఎంత లోతైనవి అంటే ప్రతి అంశం కూడా మనలో ఇన్స్పైర్ చేస్తుంది సార్. అంతలాగా మీరు ఆ సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది ఈ సమాజపరంగా, తర్వాత వ్యక్తిగతంగా, కుటుంబ బంధాలు ఇవన్నీ కూడా ఎంతో లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా మీరు తెలియజేశారు. మీ అంశాలు అంత విలువగా బాగున్నాయి. అంటే అందులో ఒక్కటి తీసుకుందాం సార్. శ్రీకృష్ణుడు ఏంటంటే యశోదామాతకి, తర్వాత నందగోపాలు అతనెవరు, యశోదామాత భర్త
3: వసుదేవుడు
2: వాళ్ళకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళ చెంతన పెరిగాడు.
3: అవును.
2: ఆ తర్వాత మీరు నమ్మరు, మళ్ళీ ఆగ్రదశలో ఎప్పుడో అనమాట ఈ ద్వారక వైపు వచ్చినప్పుడు ఎక్కడో వేర్చు కలుస్తారు వాళ్ళు, ఆ విధంగా వరం కోరుకున్నారు. వేరే విషయం, మీకు ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు దామోదర అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా మీకు శ్రీకృష్ణుడికి? యశోదామాత చాలా కోపం వస్తుంది మీరు అన్నట్టు, పొరుగుల్లోకి వెళ్ళి ఏమి కృష్ణ పొరుగుల్లో పుల్లకూర నీకు అంత రుచి అన్నట్టుగా ఆమె కోపం వచ్చి కృష్ణుని తిట్టేసి ఆమెకు రోకలు బండి కట్టేదానికి ప్రయత్నిస్తుంది ఒక తాడుతో. ఆమె కోపం ఉంది, ఆ కోపం ప్రేమతో వచ్చింది. కానీ అక్కడ కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి లీల ప్రదర్శిస్తాడు. ఆమె పొడవాటి తాడు తీసుకొస్తుంది, ఎంత ప్రయత్నించినా కానీ ఆ తాడు 2 అంగుళాలు తక్కువైపోతుంటుంది. ఆఖరికి అక్కడ కృష్ణుడు ఏంటంటే ఆ వయసులో నువ్వు నాతో మాట్లాడొద్దు ఇటువంటి అంశాలు రావు సార్. సాధారణంగా తల్లికి సహజమైన ప్రేమ వల్ల కోపం వస్తుంది. అప్పుడు ఆమెకి విసిగి విసిగి ఇంకేం చేయాలో తెలియక కృష్ణుడిని అడుగుతుంది, కృష్ణ ఏం చేయమందురా నన్ను, నువ్వు నన్ను ఏంటి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఆమె బాధ తట్టుకోలేక సరేనమ్మా నీ ప్రేమకు నేను వసూలవుతాను అని చెప్పి, నువ్వు నన్ను ఏంటి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఆమె బాధ తట్టుకోలేక సరేనమ్మా నీ ప్రేమకు నేను వసూలవుతాను అని చెప్పి

0: యుగాలు యుగాలుగా ముందుకు వచ్చేసినాం. ఇక్కడ ఉండి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎంతో ఎదిగితే కానీ ఆ విషయాలు అర్థం కావు. కాబట్టి మనకు మన స్థాయిని బట్టి మనము చేయడం బెస్ట్
1: అంతే సార్. బాగా చెప్పారు. తర్వాత ఏంటంటే సార్, అసలు అమ్మ మాతృముద్దు గురించి తీసుకున్నారు సార్ మీరు, అసలు మామూలు కాదు. త్యాగే నేకే అమృతత్వ మానసు అన్నారు. ఒక్క సృష్టిలో సార్ ఒక మాతృమూర్తి మాత్రమే బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియలో ఆమె ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది. అక్కడ ఆమె ఉదారత ఉంటే చూసారా, అంటే బిడ్డకు జన్మనివ్వాలి అని తెలుసు ఆమెకి, ఎందుకంటే నా బిడ్డకు నేను ప్రేమించుకోవాలి కాబట్టి ఆ పాశం ఉంటుంది, ఆ ఉద్దేశంతో దిగుతారు. కానీ బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియలో ప్రాణం పోవచ్చు అని తెలిసినా కానీ ఆ త్యాగానికి సిద్ధమే వస్తారు. ఆ త్యాగం వల్ల ఏమవుతుందంటే ఆమె అమృతత్వ స్థితిని పొందుతుంది. అమృతత్వం అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్థితి అనమాట. త్యాగేనేకే అమృతత్వ మానసు అంటారు సార్. అందువల్ల మాతృమూర్తి స్థానం, మీరు ఆ అంశంలో ఆత్మస్థానం అన్నారు, ఆ విధంగా ఆమె ఆ స్థానానికి వెళ్తుంది సార్. అది మీరు చాలా అంటే బాగా నచ్చింది. అది ఏంటంటే సాక్షాత్ దేవుని పక్కన పెట్టేయచ్చు మన అమ్మని.
0: అవును, ఎగ్జాక్ట్లీ 100%. చాలా రాజేష్ గారు నిజంగా మీరు చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వాలని చాలా ఉంది. ఐ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ యువర్ డీప్ నాలెడ్జ్ అండ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్. కానీ సమయభావం వల్ల మనం ఇక్కడ ఆపక తప్పడం లేదు, మన్నించాలి. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, ఈ వారం ప్రశ్న మేము అడిగింది కొంత టెక్నికల్ సంబంధించిందేమో, మరి ఎంతమందికి ఇదిలో ఉందో, బట్ రెస్పాన్స్ ఈజ్ ఓకే. ఎందరిచ్చింది అనే దానికంటే ఎంత క్వాలిటీగా ఉంది అనేది చాలా ముఖ్యం కదా. ఒక 6 పీపుల్ రెస్పాండెడ్. అందులో సమాధానాలు మీరు చదువుతారా రాజేష్ గారు?
1: తప్పకుండా సార్,
0: వినిపించండి.
1: అసలు మీ ప్రశ్న చాలా బాగుంది సార్. తర్వాత మనకి మంచి సమాధానాలు వచ్చాయి. సూర్య సత్తి గారు పారామీటర్ నుంచి చెప్తున్నారు, AI టెక్నాలజీ అనేది భవిష్యత్తులో ప్రమాదకరం కాదని నేను భావిస్తున్నాను. ఈ టెక్నాలజీని నియమ నిబంధనలతో సామాజిక స్పృహతో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నా ఉద్దేశం. చక్కగా చెప్పారు.
0: ఒక్క నిమిషం అండి, దీనికి నా వంతు ఆన్సర్ కూడా చెప్పడం బాగుంటుంది. వీటి ఆన్సర్ చదివే ముందు తర్వాత చెప్పమంటారా?
1: ఆఖరిని చెప్పండి, ఆఖరిని చెప్పండి, మీ దృక్పథం ఆఖరిని చెప్పండి.
0: ఓకే, అంటే జనరల్గా క్వశ్చన్కు ఆన్సర్ ముందు చెప్తామన్నమాట, చెప్పిన వాళ్ళ వివరాలు ఆ ప్రకారం తీసుకుంటే సరే చెప్పేద్దాము. ఈరోజు మేము అడిగిన ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి ప్రమాదమని మీరు భావిస్తున్నారా అని అడిగినాం. దానికి సమాధానాలు వచ్చినాయి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఒపీనియన్ పోల్. అన్నీ సరియైన సమాధానాలే. కొందరు AI సైంటిస్ట్ చెప్పేదాన్ని బట్టి AI ఈజ్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వెపన్స్ అని, నేటి టెక్నాలజీ పరిస్థితి చూస్తే ఆశ్చర్యము ఆందోళన కలుగుతుంది. ఇందాక భక్తిరంజనులో విన్న పాట AI జనరేటెడ్ పాట, ప్రతి కళను AI ఆక్రమించుకుంది అనటంలో ఆశ్చర్యం లేదు. సంగీతం, చిత్రకళ, నృత్యం, రచనలు, క్రియేటివ్ ఆర్ట్స్ ఇలా ఎంతో లోతుగా వెళ్ళిపోయింది. ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అనేక రంగాల్ని తనదిగా మార్చుకుంది. కాలం గడిచే కొద్దీ AI పవర్ మరీ అధిగమించగలదు. ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఛాలెంజర్ టు ద హ్యుమానిటీ. ఈ పోటీ ప్రపంచంలో ఇది అనివార్య పరిస్థితి. అతి బలవంతమైన దేశాలని మొదలుకొని అతి చిన్న దేశాల వరకు ఈ పోటీలో నిలబడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎంత పెద్ద డేటా సెంటర్ ఉంటే అంత బలమైన దేశం అంటే ఆశ్చర్యం లేదు. అందుకే కాబోలు చైనా వాళ్ళు ఏకంగా హిమాలయాల్లోనే డేటా సెంటర్స్ పెడుతున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారము వాటి ఫలితమే మొన్న జరిగిన నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ అని. ఐ థింక్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ లీడింగ్ టు ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్. ఒకనాడు క్యాల్కులేటర్ రావడంతో ఈనాడు నోటితో లెక్కలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏకంగా ఆలోచించడమే మానేసే ప్రమాదం కనిపిస్తోంది. మెంటల్ డిసెబిలిటీ చాలా పెరిగే ప్రమాదం ఉంది. AI ఇప్పటి వరకు చేరుకొని విషయాలు లేకపోలేదు. మనిషిలాగా కాన్షియస్ లేదు. ఈగో కానీ, ఫర్ దట్ మ్యాటర్ కోపము, ఈర్ష్య, ద్వేషము, పగ లాంటివి వాటికి లేవు. ఎక్సలెంట్ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, కానీ దానిలో ఎమోషన్స్ ఎక్స్ప్రెస్

0: ఎక్స్ప్రెషన్స్ డీప్ సెన్స్ ఆఫ్ కాన్షియస్ లేదు. ఈ పరిస్థితుల్లో ఏదైనా కళ చూపించాలనుకుంటే మనదంటూ ఒక సిగ్నేచర్ లాంటివి ఎగ్జిబిట్ చేయాల్సి వస్తుంది. AI కెన్ ఇమిటేట్ 100% బట్ కెన్ నాట్ ప్రొడ్యూస్ ఏ న్యూ థింగ్. ఇప్పుడు ఈ వారం ఇచ్చిన సమాధానాలు విందాం.
1: బోన్ సార్, మీ అభిప్రాయం మంచిగా వెల్లడించారు, మనం దాని గురించి మాట్లాడదాం. నేను కూడా సమాధానం ఇచ్చాను సార్ ఇందులో ఏంటంటే, నా విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఈజ్ ద మాస్టర్ సో ఈజ్ ద సర్వెంట్. AI అనేది స్టిల్ మనకి ఒక సర్వెంట్ కిందే, మనం తయారు చేసినటువంటి ఒక సర్వెంట్ అది. సో మానవునికి దేవుడు మనస్సు ఇచ్చాడు. నేటి ప్రపంచాన్ని చూస్తే మనము వనరులను ఏ మేరకు దుర్వినియోగం చేస్తున్నామో జగమెరిగిన సత్యమే. ఓకే, కృత్రిమ మీద మానవ సృష్టి, ఇది మానవుని బుద్ధి కోసం, అంటే ఓన్లీ ది ఇంటలెక్ట్ స్థితి మాత్రమే సార్, దాన్ని మాత్రం కొంచెం రిఫైన్డ్ థాట్ అనే మెథడ్లో మంచిగా చేస్తుంది, అనునీస్తుంది అన్నమాట. కానీ దానికి అంతకు మించి కృత్రిమ మీదకి మంచి AI గవర్నెన్స్ అనే ఒకటి ఉంటుంది సార్, దాంతో మనం దీన్ని ప్రమాదకర అంశాలని నియంత్రించవచ్చు. కానీ ఒకటి, కృత్రిమ మీదకి అమనస్కం అనేది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. అమనస్కం అనే స్థితి AIకి మీరు అడిగితే ఇదేంటి అని అడుగుతుంది. సో దానికి
0: దీంట్లో జైల్ బ్రేకర్ అని ఒకటి ఉందన్నమాట. జైల్ బ్రేకర్ విల్ డిఫైన్ ది విచ్ వన్ టు స్క్రీన్ అవుట్, ఏది స్క్రీన్ చేయాలా, ఏది
1: ఓ మీరు గవర్నెన్స్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నారు.
0: అది చెప్పినప్పుడు జైల్ బ్రేక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో
1: తెలుసు తెలుసు,
0: దట్ విల్ రిస్ట్రైన్ ది,
1: అదేంటంటే గవర్నెన్స్ నియంత్రిస్తుంది, అన్ని గవర్నెన్స్లోకి వస్తుంది. తర్వాత దుర్గా చీకట్ల గారు పారామీటర్ నుంచి మాట్లాడుతున్నారు, AI వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలను విజ్ఞానంగా తెలుసుకుంటున్నాం. అయితే నా ఉద్దేశం ప్రకారం AI టెక్నాలజీ వల్ల ఉపయోగం కంటే ప్రమాదమే ఎక్కువగా పొంచి ఉందని అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం AIని ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో మనకు పూర్తిగా తెలియకపోవడమే. AIని ఉపయోగించే విధానం మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాగే AIపై మనం ఎక్కువగా ఆధారపడటం వల్ల మనిషి ఆలోచన శక్తి క్రమంగా తగ్గిపోయి మెదడు మొద్దుబారిపోయే అవకాశం కూడా ఉందేమో అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే మంచిగా చెప్పారు, కానీ ఇది ఒక రకమైన ఒక భయం అనేటువంటి అంశం నుంచి సమాధానం వచ్చింది. తర్వాత సునీల్ తీర్థం గారు అన్నారు, టూ అర్లీ టు సే, అంటే ముందే కూసింది ఒక కోయిల, వసంతకాలం వచ్చిందంటారు సార్. అతను ఏంటంటే అతను ఇంకా వసంతకాలం రాలేదంటున్నారు, మన స్ప్రింగ్ వచ్చింది సార్. లైక్ ఎనీ అదర్ టెక్నాలజీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ హైప్, చాలా ఆర్భాటం ఉండాలి, ఇట్ కెన్ బి మిస్యూజ్డ్ ఆర్ అండ్ అబ్యూజ్డ్ యాజ్ వెల్ అంటున్నారు, దుర్వినియోగం చేయొచ్చు అంటున్నారు. బీయింగ్ ఎ టెకీ, వారు టెక్కీలో ఉన్నారు, ఈజ్ అ టెక్ హీరో, ఐఎమ్ లెర్నింగ్ మోర్ టు వర్డ్స్. సో అతను ఏమంటున్నారంటే ప్రమాదం ఉన్నది అనే ఉద్దేశంతో అతను అభిప్రాయపడుతున్నారు. కానీ అతనికి ఏంటంటే ఒక సరైనటువంటి స్పష్టత అనే స్పేస్ నుంచి సమాధానం రాలేదని నా అభిప్రాయం.
0: సరే, అయితే ఇంకొకరు జయ సీతమ్మరాజు కాదు, వారు పెన్రిత్లో ఏదో పని మీద ఉన్నట్టున్నారు. అక్కడ నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చినారు, బట్ షార్ట్ బట్ వెరీ స్వీట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఏంటంటే AI వలన ప్రమాదం ఉన్నా దానిని అధిగమించే శక్తి మనుషులు డెవలప్ చేసుకోగలరు, అది 100% కరెక్ట్. కానీ మనము చేతులు ముడుచుకునే కాలం లేదు ఇప్పుడు. యు కాంట్ కీప్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్, ఎందుకంటే ఈ ప్రపంచంలో సర్వైవ్ కావాలంటే టెక్నాలజీని తీసుకోక తప్పదు, దట్ ఈజ్ మ్యాండేటరీ. అలాగని మనం ఒకనాడు ఇండియాలో మోడీ అన్నాడు కదా, టెక్నాలజీ అవన్నీ చేస్తున్నప్పుడు ఏది వాడి UPI పేమెంట్స్ అందరూ హేళన చేసిన గవర్నమెంట్ కూడా, ఆ పల్లెటూళ్ళల్లో కూరగాయలు కొనే దగ్గర మనం చేంజ్ ఇవ్వకపోతే ఎట్లా సాగుతుందని. మరి ఈరోజు చూసినరా వరల్డ్ నెంబర్ వన్, ఈవెన్ చిన్న కూరగాయల మార్కెట్లో కూడా ఇక్కడ మనం వాడము, ఇంకా మనం క్యాష్ స్టిల్ రోలింగ్, ఇండియాలో క్యాష్ దొరకదు మీకు. సో ఏదైనా డెవలప్ చేసుకోగలరు, హ్యూమన్ కెపాబిలిటీకి దూరమేం కాదు, హ్యూమన్ ప్రొడ్యూస్డే కాబట్టి హ్యూమన్ కెపాబిలిటీలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇక ఈ వారం మేము ఈ సమాధానం చెప్పి,
1: రఘువీర్ గారు ఇంకో రెండు చిన్న సమాధానాలు ఉన్నాయి, చదివేస్తాను త్వరగా.
0: చదవండి చదవండి.
1: మనకి మధు భైరెడ్డి గారు నార్త్ స్టాత్ఫీల్డ్ నుంచి చెప్పారు, AIని సరిగ్గా వాడితే వరం అవుతుంది, హద్దులు దాటితే భారం అవుతుంది అన్నారు. కానీ వీరు సమాధానం బాగుంది, కానీ వాళ్ళు అది అవుత ప్రమాదమా కాదా అన్న సమాధానం చెప్పలేదు. ఎనీవే యా, తర్వాత సారథి మోటమరి గారు రైడ్ నుంచి చెప్తున్నారు, మ్యాన్ ఈజ్ అట్ ఎ డెసిషన్ పాయింట్ గోయింగ్ టు ట్రెడ్ ఎ పాత్ ఆఫ్ అన్కంట్రోల్డ్ అన్ఎక్స్ప్లెయినబుల్ అండ్ అటమిక్ పాత్. వెన్ మ్యాన్స్ డెసిషన్ అండ్ ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ ఓవర్ రైడ్ అండ్ అల్గారిథమిక్ టూల్ వన్ డే వీ హియర్ డామ్ ఇట్, కథ అడ్డం తిరిగింది. బాగుంది సార్,
0: ఓకే.
1: ఇతను ప్రమాదంగా ఉన్నదన్నట్టుగా
0: సరే, ప్రమాద ఏది ఏమైనా ఈనాటి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళల్లో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నుకొని ఇచ్చేది.
1: లాటరీ ఏం లేదు సార్,
0: లాటరీ ఏం లేదు.
1: మీకు నచ్చింది నచ్చింది చెప్పు
0: అంటే కొంత. దుర్గా చీకట్ల గారికి ఈనాటి బహుమతి డిక్లేర్ చేయడం అయింది. వీరికి స్వాగత్ బిర్యానీ వారి $25 డైనింగ్ గిఫ్ట్ ఓచర్ తెలుగువాణి ద్వారా పంపబడుతుంది. కంగ్రాచులేషన్స్ దుర్గా గారు, మీకు త్వరలోనే ఈ గిఫ్ట్ ఓచర్ అందుతుంది. ఇక నిలయంలో సమయము ఫాస్ట్గా కావస్తుంది కాబట్టి వచ్చే వారము శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనే ఒక మంచి టాపిక్తో తెలుగువాణి కార్యక్రమాలు సమర్పించేవారు మధు బైరెడ్డి గారు మరియు సాయిరాం క్రోవి. ఇంతటితో ఈ వారం కార్యక్రమాల్ని ముగిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది రఘువీర్ శ్రీరాముల మరియు
1: రాజేష్ సైబరెడ్డి.
0: ఓకే, ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక పాట వేస్తాను. అది 2018 స్టార్ మేకర్లో పాడిన పాట.